0: ఇందులో హిట్ల మంగతో మా కిల్లు ఆమె మిన్న పొలే ఎత్తుకుట
1: సల్లినే
0: కట్టిక దాల గడ్డట రింగల హాల్ వెళ్ళట